నా కొన్నయ్య మకుడి ఆంతిరైరై ఆనకు ఎనపెసిపోయి మయ్యన మాసరి పానప అవైపుని మెయ్యాను పైరికి కొరంగిందారప తికిరాయి కనువందం పొంగయ్యో ఆ కొన మెవుడికి ఇంకొయి ఆ కొరి తొంగరు అమెందం తపనికు కొంగరా మెయ్యయింది ఇంకా పొంగై అయ్యో కన్న కొన మరియరికి నన్ను పేవు కునన్ అరురే తెపుసిపోరు అసన కమెవరం కన్నెను కునం హరకు తగిరియా